0: రేడియో బ్రిస్బనీ 1701 బ్రిస్బన్
1: రేడియో వో హో జిస్మే మహబూబ్ కా దమ్ హో రేడియో వో జిస్మే మహబూబా కీ సాసే హో రేడియో వో జిస్మే సమాజ్ సేవా హో
2: యే హై సంగీత్ కీ జన్కార్ ఔర్ మై హూ ఆప్కా సాథీ ఫిరోజ్ ఖాన్ A very good morning to you all and welcome once again to Sangeet Kishankar on the station 1701 Brisbane. Your host Firoz Khan wishing you a very pleasant Sunday morning. Ek baar phir, main hoon, aapke saathi Firoz Khan, chune hue lokpriya Sangeet 40s, 50s aur 60s se nikali hui. To saath dijiye, bahut khoob, abhi se lekar 12 baje tak, Sangeet Kishankar on the station 1701 Brisbane, every Sunday morning from 10 to 12. आपको याद होगा साल 1954 फिल्म नागिन वैजयंती माला रवि संगीतकार और गीतकार राजेंद्र कृष्ण आवाज लता मंगेशकर